ఓం నమస్తే రుద్రమన్యవతోతేష్వే నమః బాహుభ్యామోతతే నమః యాతే ఋతు శివాతనుర్ఘోరా పాపకాశినీ ధ్యానస్తన్వాశంతం మయా గ్రిషంతా విచాకషీ యామి శృంగిరిశంతహస్తే వీవస్తస్తవే శివాంగ్రిత్రతాం కురుం మా విపుంసి పురుషం జగత్ శివేన వోచసాత్వాగ్నిశాచ్చా వదామసి యథానా సర్వమిచ్చుగదయక్షమద్వం సోమన ఆసత్ ఆదత్తవోచతి వక్తా ప్రాతమో దేవ్యో వీషక్ ఆహించ సర్వాం జంభయంత సర్వాచ్యాతో ధాన్యోదరాచి పరాశుమ.